సుమిత్రానందన్ భగవానికి, శ్రీ చారో భయ్యంకి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరాంజరం భూమికి, శ్రీ కృష్ణరం భూమికి, శ్రీ కాశీ విశ్వనాథికి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియో మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, స్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గో మాతాకి, భారత్ మాతాకి.